0: ఆ రక్తాల పతనాన్ని కలవా రక్తపత
1: విలసిస్తున్న రక్తాల పతాల్ సాక్ పాల్ గురి గేర

ఆయన జనం సంచారం సూచన అసలు నెల తారీఖు ఆర్థిక వర్ష 2082 అవధిలో భయకరిక ఆయోజన కార్యక్రమం తథా సేవా ప్రవాస సంబంధమా ఏ ఆర్థిక వర్షకు అంతిమ సార్వజనిక సర్వే కార్యక్రమం వాస్తవి నగరపాలికకు ఆయోజన రేడియో ప్రభావం వాస్తవికు సహజీకరణమా తపశీల్ కమిటి స్థాన సమయమా కొన్ని భయపడి ఉక్త కార్యక్రమంలో ఉపస్థితికు లాగి సంపూర్ణ జనప్రతినిధి కర్మచారి నాగరిక సమాజ శిక్షక కర్మచారీ సరకార వాళ్ళ వ్యక్తిలు సమ సంస్థాక ప్రతినిధి వాస్తవీ నగరవాసీలు హార్దిక అనురోధ కార్యక్రమ సంచాలన హుని మితి 2083 సాల్ అసార్ 22 గతే స్థాన వాస్తవీ నగరపాలికకు సమాహరణ

ఎడ్యుకేషన్ స్టాండ్ లో చదువుకున్న దాంట్లో విశ్వస్థానాలు దక్షిణ అనుమతి శిక్షణ ద్వారా అధ్యాపన అత్యాధునిక భౌతిక పురాధారణ వ్యవహారిక మూలకాత్మ తథా ప్రభుత్వ మైత్రి శిక్ష సువిధా సంపన్న విజ్ఞాన్ కంప్యూటర్ హోటల్ మేనేజ్మెంట్ అతిరిక్త క్రీడల ద్వారా ప్రతిభ ప్రస్ఫుట తథా క్షమత వికాస్ ఉన్నైస్ వర్షానికి రాష్ట్రీయ పరీక్షా బోర్డులా ఉత్కృష్ట నతిజ హాసిల్ కరణ సఫల సంపర్క 01 01 7 0 8